0: నమసి స్వాహ
1: అత్మకృతస్యైనసో వయజ నమసి స్వాహ
0: నివాచన తందేనస్తక్రమతస్యావయజ నమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనశ్చ గ్రమదస్యావయజ నమసి స్వాహ
0: సుషుప్తశ్చ జాగ్రతశ్చ

0: కృష్ణాస్తి శ్వేతాస్తి సౌమ్యావశానుగా
1: పునందు మే పాపం యత్కింజదురితం మహి స్వాహ
0: స్వాహ్యాన్నం నమ శ్రాద్ధం బ్రహ్మ గురు తల్పగ
1: ఓస్తే

0: శుద్ధ్యంతా జ్యోతిరహం విరజా విపాప్మా భూయా సగ్గస్వాహ
1: తిష్ట పురుష హరిత పింగళ లోహితాక్షి దేహి దేహి

0: శుద్ధ్యంతాన్ జ్యోతిరహం విరజా విపాప్మా భూయా సగ్గ
1: స్వాహా
0: వాక్కాయ కర్మాణి మే శుద్ధ్యంతాన్ జ్యోతి

0: ప్రతిభ్యస్వాహ
1: సర్వభూతేభ్యస్వాహ
0: స్వాహ
1: అంతరిక్షాయ స్వాహ
0: తేజతి జగతి యస్తతే.

0: యజ్ఞత్వం వశత్కారస్త్వమింద్రస్త్వం గుమృద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః
1: ప్రజాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagwan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
2: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు దుష్టులెందరైనా దొరుకుచుంద్రు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
3: Honored in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
2: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను విలువగోలు వజ్రం ఒకటి కలదా.
3: The number of pebbles and stones everywhere, do you find and get a most precious, valuable diamond?
2: ప్రేమస్వరూపులారు,
3: embodiments of love.
2: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
3: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
2: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైనను పడి దానిని సంపాదించగలడు.
3: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ హీ కెన్ రీగెయిన్ బై స్ట్రగ్లింగ్ హార్డ్.
2: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైనా కూడాను తాను సంపాదించుకోగలడు.
3: ఇఫ్ హీ లూజెస్ ఎ ఫ్రెండ్ హీ కెన్ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఇన్ హిస్ ప్లేస్.
2: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యను కూడాను పొందగలడు.
3: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ హీ కెన్ గెట్ రీమ్యారీడ్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ వైఫ్.
2: ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
3: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
2: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
3: మ్యాన్ కెన్ నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
2: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
3: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
3: Of all the living creatures, the human life is rarest of all.
2: Itti pavitramainatti manavatvanni ee naadu manavudu artham chesukonaleka danini durupayogam chesukuntu unnadu.
3: Man is not able to realize how sacred his human life is and is misusing it.
2: Manavuni endunnatvanti divyatvanni manavuni endunnatvanti pavitratanu ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
3: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిస్ లైఫ్.
2: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
3: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
2: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
3: ద రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్, ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
2: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
3: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్ హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫామ్.
2: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
3: Under these circumstances, how do you expect him to know the human value?
2: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
3: మ్యాన్ హ్యాస్ సో మెనీ కెపాసిటీస్.
2: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
3: ద ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్ ఈజ్ మతి ద మైండ్.
2: రెండవది స్థితి.
3: ద సెకండ్ ఈజ్ స్థితి ద పొజిషన్.
2: మూడవది పరిస్థితి.
3: థర్డ్ వన్ ఈజ్ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితి.
2: నాలుగవది గతి.
3: ద ఫోర్త్ వన్ ఈజ్ డెస్టినీ.
2: మతి, గతి, స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
3: దీస్ ఆర్ ద ఫోర్ లెవెల్స్ gifts of God to mankind: the mind, position, circumstances, and the destiny.
2: Kani manavuni yokka gatini puraskarinchukoniye thani yokka sthiti yerpadutundi.
3: In fact, things happen, they come to us depending on the destiny.
2: Manavuni yokka pravartanu puraskarinchukoniye mati yerpadutundi.
3: The mind is formed basing on our own conduct and
2: mati
3: behavior.
2: Mati valane gati, gati valane sthiti.
3: So is our mind that shapes our destiny.
2: Kanukane manavunaku mottamodardi mati ati pavitramainatvantidiga undali.
3: Therefore in the first instance man should possess a sacred mind.
2: Matini puraskarinchukoniye tane yokka sthiti sampatti erpadutu untadi.
3: Basing on his mind and temperament, his position and the wealth depend.
2: Ilanti satyanni manavudu mottamota gurtinchukunnappude తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
3: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
2: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన ప్రతి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
3: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
2: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
3: మ్యాన్ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎ సీక్రెట్ వే పాసిబుల్.
2: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
3: హీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
2: చేతిలో ఒక కత్తి ఉంది.
3: యూ హ్యావ్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్.
2: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
3: విత్ దిస్ నైఫ్ యూ కెన్ కట్ వెజిటబుల్స్, కుక్ వెల్ అండ్ పార్టేక్ ఫుడ్.
2: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
3: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
2: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
3: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యూ కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
2: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
3: We should know in what way we should make use of this material in this world.
2: Manavattamlo inyo vidhamainatundi shaktulu unnavi.
3: Human life is gifted with many potentialities.
2: Ee shaktulu yokka pavitrathanu kuda manam gurtinchadaniki prayatninchali.
3: We should also know the sanctity of these capacities.
2: Ee yokka shaktini anugraham chetane pondadaniki veelavutundi.
3: These are all the gifts of God, grace.
2: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
3: Human life is a very big clock.
2: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
3: This big clock of human life has got three pins representing year, month and the day.
2: Ee moodu mundlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
3: The three pins are revolving in perfect precision.
2: దీనిని పరిష్కరించుకొని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి.
3: The way how the pins move decide our lifespan.
2: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
3: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
2: ఈ గడియారం నుండి ఉన్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
3: దో దీస్ త్రీ పిన్స్ ఆర్ వర్కింగ్ అండ్ రివాల్వింగ్ ఇన్ పర్ఫెక్ట్ ప్రెసిషన్ అండ్ ఆర్డర్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు లీడ్ ఏ ప్రాపర్ లైఫ్.
2: దినములు 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
3: 3 days కాన్స్టిట్యూట్ ఎ మంత్.
2: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
3: 12 months మేక్ ఎన్ ఇయర్.
2: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
3: ఇయర్ కంప్రైజెస్ మంత్.
2: నెలలు దినముతో కూడినటువంటివి.
3: ఎ మంత్ కంప్రైజెస్ డేస్.
2: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
3: ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద డే.
2: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
3: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
2: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
2: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: దో ద డేస్ పాస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్ మెథడ్.
2: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
3: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
2: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: Even this truth is not understood by man.
2: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
3: He conducts himself basing on selfishness and self-interest.
2: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
3: Basing on your own thoughts, God will never act.
2: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
3: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
2: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
3: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
2: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
3: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
2: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
3: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I have got the auspicious occasion.
2: ఆ వ్యక్తి యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి.
3: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
2: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
3: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
2: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
3: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
2: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
3: హౌఎవర్ హి కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
2: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
3: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
2: ఈ ప్రపంచంలో,
3: ఇన్ దిస్ వరల్డ్,
2: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
3: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ us సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
2: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
3: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
2: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
3: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అదర్ వన్.
2: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
3: బట్ ది డిసీజ్
2: తిలుకుడు ఆనందాన్ని అందిస్తుంటాడు.
3: హౌఎవర్ హి కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
2: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా

0: లైస్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్.
1: ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
0: దిస్ డిసీజ్ కామన్ డిసీజ్ కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్ ఆఫ్ ది వరల్డ్.
1: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్.
1: ఏమిటి ఈ రోగము?
0: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
1: అది అహంకారం అనే రోగము.
0: దట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార ఈగో.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు.
0: He is not able to understand the cause behind this disease and suffers from
1: that. అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
0: Where is the scope to have ego?
1: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
0: Where is the need to be egoistic in this world?
1: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
0: He accepts it with all his happiness. He welcomes the disease.
1: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దిస్
1: వాస్ట్ వరల్డ్. నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ ది ఈగో?
1: ఇంత విశాలమైన ప్రపంచములో,
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాప్,
1: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
0: అవర్ భారత్ ఇస్ సో స్మాల్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
1: ఈ భారతదేశంలో,
0: ఇన్ దిస్ భారత్,
1: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
0: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
1: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
0: ఇన్ దిస్ మెడ్రాస్,
1: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
0: కొడైకెనాల్ ఇస్ వెరీ టైనీ.
1: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ దిస్ కొడైకెనాల్ ఇండివిజువల్లీ స్మాలెస్ట్ క్రీచర్.
1: ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం?
0: Such a tiny man as he is, what's the cause behind his ego?
1: ఈ అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
0: The ego is due to ignorance.
1: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
0: But if person identifies the immanent divinity in him and the divinity is spread everywhere, he'll never be egoistic. One has to investigate.
1: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
0: There cannot be scope for any ego if you think where you stand in this vast world.
1: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా నువ్వు అహంకారంకు అవకాశం లేదు.
0: When you have broad feelings that make you understand that you are divine in this world, that is equally divine.
1: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
0: if you want to find out the reason,
1: సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని యందు లేదు.
0: He has no idea that the entire universe is divine.
1: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి ఒక భావము తన యందు లేదు.
0: He has no trace of a feeling as to know where he stands.
1: ఈ భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
0: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
1: కనుక ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
1: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
1: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
0: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
1: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
0: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ది ఐడియాస్.
1: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
0: And it is the feeling that determines the character.
1: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
0: It is your character that makes you earn the deservedness.
1: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
0: In order to deserve this divinity, we have to develop our character.
1: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
0: To develop character, sacred thoughts should be entertained.
1: ఈ భావమును అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Sacred feelings can be entertained by undertaking good deeds.
1: సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
0: In order to good deeds, we should have good thoughts.
1: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
0: It's the thought that's the main cause for all.
1: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
0: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
0: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
1: పటుకు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
0: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
1: ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి.
0: The thoughts, the threads are interwoven.
1: పడుగు పేక అంట.
0: Lengthwise and

0: man's words.
1: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్
1: థాట్స్. కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
0: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
1: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
0: కౌంటర్ థాట్ ఇస్ ఇట్స్ ఎబరేషన్.
1: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
0: వి షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
1: సంకల్పము
0: సంకల్పము
1: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
0: సంకల్ప ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
1: సమ్ అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
0: Some represents Sarveshwara divinity.
1: Sarupyamu, Samipyamu, Sayujyamu, anni kudunu Sarveshwaratvaniki sambandhinchinatuntivi.
0: Some stands for divinity which is expressed in different forms like nearness, like the identity of the form and merger. That is Sat.
1: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
0: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్
1: మానవునికి. అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
0: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
1: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన రీతిగా ఉంటుంటుంది.
0: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
1: మన స్థితి గతి కూడా సరిగా ఉంటుంటుంది.
0: అవర్ పొజిషన్ అవర్ డెస్టినీ
1: సంపత్తి. ఇది సంపత్తి ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ సంపత్తి? వెల్త్.
1: ఈ సంపత్తి అనగా లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
0: సంపత్తి ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
1: సంపత్తి
0: సంపత్తి
1: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
0: సంపత్తి ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
1: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
0: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
1: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
0: టు ఎంటర్టైన్ సచ్
1: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితము చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
0: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్ ద మెరిట్ అక్రూడ్
1: పుణ్య ఫలం ఇస్తున్నాడు.
0: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్.
1: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
0: Human birth is because of the merit accrued in the
1: past. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
0: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
1: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
0: What is it that makes us commit sins?
1: దీనికి తన యొక్క వాంఛలే.
0: Desires lead us to sinful acts.
1: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
0: Man watches the world with his eyes.
1: కానీ ప్రకృతిని చూడు.
0: See the world.
1: ఏ విధంగా చూడాలి?
0: How should you see?
1: సమ్యక్ దృష్టి. పవిత్రమైన దృష్టితో చూడాలి.
0: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
1: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్ బట్ హీ లుక్స్ అట్ ఇట్.
1: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
0: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
0: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
1: విశ్వం విష్ణుమయం జగత్తు.
0: ది యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కార్యము.
0: And the universe is the effect.
1: కార్యము కారణము.
0: God is the cause.
1: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
0: The world is the combination of cause and effect.
1: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
0: So we have to consider this universe as the manifestation of the divine.
1: పశ్యన్నపి చానపశ్యతి మూఢో మూఢో మూఢో.
0: A foolish man sees it, but yet he says that he sees not.
1: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
0: He has got external looks.
1: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
0: It is animal that has got the external looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
0: It is the animal that has worldly looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
0: Human being should watch with the divine prompting behind.
1: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
0: సో వీ షుడ్ వాచ్, వీ షుడ్ సీ ఇన్ ఎ సీక్రెట్ వే, ఇన్ ఎ డివైన్ వే.
1: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
0: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
1: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
1: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
0: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ ఆబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
1: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు,
0: వెన్ వన్స్ వీ వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్,
1: ప్రేమ అనేటువంటి అద్దము మన దృష్టికి అడ్డంగా ఉంటుండదు, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు.
0: దో ది గ్లాసెస్ ఆఫ్ లవ్ స్టాండ్ యాజ్ అన్ ఆబ్స్టకల్ యట్ యు సీ ద డివైన్.
1: కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు.
0: సో ఫర్ దిస్ విజన్ ఆఫ్ లవ్ నథింగ్ కెన్ కమ్ ఇన్ ద వే.
1: మానవులకు ప్రధానమైన ప్రాణం ప్రేమనే.
0: అండ్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్
1: ప్రేమనే లేకుండా బిడ్డనైనా తల్లి ప్రేమించదు.
0: అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ద చైల్డ్ అండ్ మదర్
1: భార్యనైనా భర్త ప్రేమించడు.
0: ద హస్బెండ్ విల్ నాట్ లవ్
1: మిత్రుడైనా మరొక మిత్రుడిని ప్రేమించడు.
0: దేర్ విల్ బి నో ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టూ ఇండివిజువల్స్.
1: జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు.
0: ఇండివిజువల్ కెన్ నెవర్ బి నియర్ గాడ్.
1: కనుకనే ప్రేమని జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
0: ఇట్ ఈస్ లవ్ దట్ మేక్స్ ది ఇండివిజువల్ డివైన్.
1: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
0: హ్యూమన్నెస్ హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
1: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
0: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
1: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయము.
0: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్
1: ఇన్
0: హ్యూమన్ హార్ట్. ఇస్ సింగిల్ సోఫా.
1: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
0: వెన్ లవ్ ఇస్ సీటెడ్ నో వన్ ఎల్స్
1: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
0: హేట్రెడ్ హాస్ నో ప్లేస్ దేర్.
1: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
0: జెలసీ హాస్ నో ప్లేస్ దేర్.
1: దిస్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: హ్యూమన్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్. ఇట్ ఇస్ సింగిల్ సోఫా.
1: దీంతో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
0: గాడ్ అలోన్ కెన్ సిట్ దేర్.
1: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
0: వెన్ వన్స్ గాడ్ సిట్స్ ఇన్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ లవ్.
1: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైనటువంటి అశాంతి గురి అవుతుండాలి.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
1: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
0: What was the prayer of Gopikas in those days?
1: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
0: They prayed to this principle of love.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: in this barren land bereft of love,
1: ప్రేమాంకురమును పెంపొంద,
0: for the seeds of love to sprout up,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ

0: As there's downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for ప్రేమ
1: వర్షం చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination.
1: ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం.
0: When we find the samps saplings of love sprouting up,
1: అందరూ ప్రేమమయులే,
0: we will know the principle of
1: love. ద్వేషం ఎక్కడుండాలి?
0: Then where is the scope for hatred?
1: మదాలస,
0: మదాలస,
1: తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: ఆల్ ద సన్స్ షీ బిగాట్,
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి,
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ ఫోర్త్ సన్ ఆల్సో వాస్ బోర్న్.
1: మదాలస భర్త వచ్చాడు.
0: ద హస్బెండ్ ఆఫ్ మదాలస కేమ్ దేర్.
1: మదాలస, నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: మదాలస, హూ విల్ రూల్ దిస్ కింగ్డమ్ ఆఫ్టర్ మీ?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఎ బ్లైండ్ కింగ్డమ్ విదౌట్ ఎ కింగ్.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ కీప్ హిమ్ విత్ యూ ఎనీ లాంగర్.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: హస్బెండ్ ఫాట్, ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్, టెలింగ్ దట్ హీ కెనాట్ కీప్ ద చైల్డ్ విత్ మదర్.
1: రాజా,
0: షీ ఆల్సో సెడ్, ఓ కింగ్,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: ద వైఫ్ సెడ్, ఐఎమ్ హెల్పింగ్ చిల్డ్రన్, ఐఎమ్ నాట్ హార్మింగ్ దెమ్. ఏ
1: విధమైన బోధన చేస్తున్నాను?
0: వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఐఎమ్ గివింగ్ టు దెమ్.
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ గివింగ్ దెమ్ వరల్డ్లీ టీచింగ్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్,
1: తమసి అని ఏటి పరుపుత పరచి,
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ ఆర్ట్ తమసి,
1: వారుణ్ణి ఏ మరక ఉనచి,
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds joined together in singing lullaby to God.
1: ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఆత్మిక్ విజ్డమ్.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్, ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: All these lullabies of worldly sort are negative.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: The lullaby of the divine thought is positive.
1: పిల్లలను పోషించవలసింది, పిల్లలను ప్రేమించవలసింది.
0: One has to love children and
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: Provide all convenience.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: They should never change their aim.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: That aim happens to be God here.
1: ఇది ఏ మానవులత్వ దివ్యత్వం.
0: This is divinity in a human being.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of the man.
1: తనను తాను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: కనుక మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ, వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు. ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదా
1: సత్యం అనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చెప్తున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం వధ
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈజ్ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ,
0: ప్రేమ లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్ ఆఫ్
1: శాంతి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బుకు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo chernappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలమునందు
0: ఇన్ ఏన్షియంట్ డేస్
1: అన్నం బ్రహ్మ. ప్రాచీనుడు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. దీని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క తత్వం శక్తి ఈశ్వరుడు.
0: ఈశ్వర సింబలైజెస్ ద పవర్ ఆఫ్ ది మెటీరియల్.
1: వారు భుజించేటువంటి వారు.
0: They offer prayers like that and start eating.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడాను అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సేఫ్ గార్డ్స్ దిస్ బాడీ.
1: స్థూలమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
1: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
0: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క రసము
0: సట్లెస్ట్ పార్ట్
1: వాక్కుగా వస్తుండాలి.
0: కమ్స్ అవుట్ బై వే ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ది డీడ్.
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తూ,
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ యాజ్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: ద హార్ట్,
1: అనగా సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: క్రియ
0: అండ్ యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ ది ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: అన్యత్ వచస్, అన్యత్ కర్మ, అన్యత్ ఎవరు వాడు, దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetuvanti rendu perunu vahistu untundi.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏ మాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణం ఏమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఆఫ్ ట్రూత్.
1: కరెంట్
0: ఫెయిల్ టోటల్లీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వం అనగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ but main off chesthe anni roomulu chikati aipothayi.
0: If you switch off the main, all remain dark.
1: Kaani main rate switch on chesthe anni roomulono light vastundi.
0: If you switch on the main, you'll have light in all rooms.
1: Kanukani ee main aneetundi switch emtedi?
0: What is this main switch?
1: Adi e hrudayamu.
0: That is the heart.
1: Hrudayamulo manam premanu abhiruddhi parichukunte anni hrudayallo kudanu prema abhiruddhi avutundi.
0: When once we develop love in our heart,
1: అన్ని హృదయాలు love in all hearts,
0: all hearts shine.
1: కరుపు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the spiritual practice we should
1: undertake? కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: We should pray not for our own selves and the family.
1: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: How do you fill it?
1: సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
0: We have to fill it up with the truth and righteousness dharma.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలే వస్తాయి.
0: When the tank is full of truth and righteousness, you draw the same out of taps. What are these taps?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: Our looks are
1: మన ఇయర్ ఒక ట్యాప్.
0: Audition tap.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: Speech.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: Hand.
1: అన్ని మన ట్యాప్.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆర్ టాప్స్.
1: ఏమనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడాను పంచభూతములు ఎందుకూడను ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of water of love, the same flows out through the taps.
1: చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: వాట్ ఎవర్ యు సే, ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
1: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యూ ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్.
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ లవ్, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ
0: but their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికములో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగి
1: ఏంటో వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: నా ఉద్దేశం అంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్,
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్. Writing and reading.
1: Walking
0: and talking.
1: Eating
0: and sleeping.
1: Everything is meditation.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: if you want to
1: go, ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఎ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్
0: కంఫర్టబుల్
1: ఏమిటి కంఫర్ట్?
0: వాట్ ఇస్ దిస్
1: ఫిజికల్ కంఫర్ట్?
0: ఫిజికల్
1: మెంటల్ కంఫర్ట్
0: ఆర్ మెంటల్
1: ఇండియన్ కంఫర్ట్
0: ఆర్ సెన్సువల్
1: కంఫర్ట్
0: ఆర్ ఇంటెలెక్చువల్
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
0: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
1: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
0: స్లో అండ్ స్టడీ విన్స్ ద
1: రేస్.
0: లైఫ్ ఈజ్ ఎ రేస్.
1: ఏది స్లో?
0: వాట్ ఈస్ స్లో?
1: తొందర పాట పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్. హేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paata nu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkinavanni nu asadhanla cheyavaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is
1: divine. Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I'm talking to God.
1: Kabatti ekkadi nenu vellinappudiki nee daiva pradarshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధనమైన అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యు మెడిటేట్ అంటిల్ యు గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు
0: man today
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్త వృత్తి నిరోధకః. ఇది పతంజలి యోగము.
0: What is yoga? According to Patanjali, control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్. ఎక్కడ
1: పడితే అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ది డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంటలో పెట్టినా గానే దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్ యూ
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్. ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని?
0: why the body is given.
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్ నిద్రాహారములు మాని బాడీ
1: నిద్రాహారములు మాని
0: వీ కెనాట్ సాక్రిఫైస్
1: ఏదో కొన్ని సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలమునకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately. వాతావరణానికి
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body. Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: బాడీ ఈస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సర్వీస్?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
1: అదే భజన.
0: దట్ ఈస్ భజన.
1: అదే ధ్యానము.
0: మెడిటేషన్.
1: అదే యోగము. అదే కర్మలు. అదే తపస్సు.
0: గుడ్ డీడ్స్.
1: తపస్సు.
0: పెనెన్స్.
1: తపస్సు.
0: పెనెన్స్.
1: తపస్సు.
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యూ వర్క్ టు విత్ ఇఫ్ యూ వర్క్ అండ్ స్పీక్ విత్ ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ దట్స్ పెనెన్స్.
1: మనస్సు ఒకవైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: ఒకవైపున
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్ డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ తపస్ పెనెన్స్ తమస్ డార్క్నెస్. ప్రేమతో
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ తపస్ పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పని ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నా అనుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ హైయర్ భజన్. అంతకంటే
1: గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడా లేదు.
0: నో వేర్.
1: ఒక పూజ రూమ్ పోయి
0: యూ గో టు పూజా రూమ్
1: పట్టమును పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
0: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్ కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్ ఇస్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ద మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
1: విశ్వస్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం?
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్ యూ కెనాట్ నారో హిమ్
1: డౌన్. భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్ సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ లవ్ ఇస్ నేర్.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ హెస్ 1000 heads 1000 feet 1000 hands and so on.
1: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్ ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: Then if you just limit to the family, I plus you.
1: We outundanti.
0: I plus you come to we.
1: We plus we.
0: We plus you, we.
1: Not we.
0: We plus you.
1: We plus we.
0: We plus we, we.
1: Anta okate aipotha.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: దీనే భగవద్ గీత మమై వంశో జీవ లోకే జీవ భూత సనాతన. మీరందరూ సనాతనులే.
0: దిస్ వాట్ గీత సేస్ దట్ యు ఆర్ ఏన్షియంట్ వన్.
1: కాదు,
0: యు ఆర్ నాట్ న్యూ.
1: ప్రాచీనులు కాదు,
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్.
1: సనాతనులే,
0: యు ఆర్ ఏన్షియంట్.
1: ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
1: ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ బల్బ్స్ అంతా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
1: కనిపిస్తున్నాయి.
0: Bulbs are different.
1: కానీ కరెంట్ ఒక్కటే అన్నిటిలో.
0: బట్ కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ.
1: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు.
0: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విద్ ఇన్ అస్.
1: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: టు అటైన్ ది డివినిటీ భగవాన్ ఎక్స్పెక్షన్ వాంట్స్ us టు డెవలప్ లవ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్
1: ప్రేమ. తప్ప మరొకటి లేనే లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
1: ఇంకా ఏదైనా వేరు వేరే ఒక్కటి ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
0: ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్.
1: భగవంతుడు గుణరహితుడు.
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయలిజం,
1: సదృశం,
0: ఎథీరియల్,
1: తమత్యాదిరక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
1: ప్రేమ గుణము కాదు.
0: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్.
1: స్వభావము.
0: ఇట్ ఈస్ ద నేచర్.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అన్నింటికి ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు.
0: స్పీక్ విత్ లవ్.
1: అదే సత్యం అవుతుంది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి.
0: యాక్ట్ విత్ లవ్.
1: అదే ధర్మం అవుతుంది.
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు.
0: థింక్ ఆఫ్ లవ్.
1: అదే శాంతి అవుతుంది.
0: యుల్ బీ ఇన్ పీస్.
1: ప్రేమ చేతి ప్రేమనే ప్రకాశించుకో.
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్.
1: ప్రేమనే అయిపోతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
1: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు మీరిద్దుల ధరబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితురో ప్రీతిగా యోచన చే మానవ ప్రీతిగా యోచన చేయు మానవ మానవ
1: ఓ మ్యాన్ ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ గో బ్యాక్ టు బెడ్ యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్ వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్ విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్ ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఇట్స్ క్వైట్ నేచురల్ టు ఈట్ పార్టేక్ ఫుడ్
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా
1: ఇజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్పెండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్ ది లైఫ్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ శ్రీకాకుళం జిల్లానే కాకుండా ఇలాంటి జిల్లాలు ఇంకా మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అందరు కూడాను వారి వారి దొక్కల కోసమని రెక్కలు ఆడించుకుంటూ ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం దేర్ ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఏ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు
1: ఇన్ భారత్ నో డౌట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ దేర్ ఓన్ వే ఇన్ పర్సూట్ ఆఫ్ ది డివైన్ కంటెంప్లేటింగ్ ఆన్ హిమ్ అండ్ బీయింగ్ ది రెసిపియంట్స్ ఆఫ్ హిస్ గ్రేస్
0: కానీ ఇన్ని శ్రమలు పడినప్పటికీ వారు ఏమాత్రమైనా సుఖమును గాని శాంతిని గాని అనుభవిస్తున్నారా అంటే లేదు
1: విత్ ఆల్ ది స్ట్రెయిన్ అండ్ ది స్ట్రగుల్ దట్ వీ అండర్ గో ఇన్ అవర్ డైలీ లైఫ్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్ ఆర్ వీ బి రియల్లీ హ్యాపీ ఆర్ వీ హ్యాపీ నో
0: ఆర్ యూ కంఫర్ట్
1: కంఫర్ట్స్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ వీఆర్ నాట్
0: అయితే దైవచింతన చేసేటువంటి మానవులకు ఏ కొద్దిపాటు అయినా కూడాను మనశ్శాంతి శారీరక సుఖము కొంతవరకు కలుగుతూనే ఉన్నది
1: హవెవర్ దోస్ పీపుల్ దట్ థింక్ ఆఫ్ గాడ్ స్పెండ్ టైమ్ ఇన్ ది డివైన్ దే డూ హ్యావ్ పీస్ అండ్ కంఫర్ట్ ఇన్ దేర్ లైఫ్
0: ఇట్టి అనుకూలములకు ఎంతమందో ఆశ్రయిస్తూ అనేక బాధలకు గురి అయిపోయి కష్టములు అనుభవిస్తున్నారు
1: People suffer because they are after comforts and conveniences.
0: శారీరక సుఖము మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: Till this day, no one enjoys the physical pleasure and the mental peace.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు
1: ది బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: Body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దేర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ సో మెనీ ఆఫ్ ది యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కాని నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి.
1: The human life is given to work for redemption.
0: Marinapu kompa.
1: It's full of dirt.
0: Rogamula bragedu kayega sevaka gampa.
1: Full of afflictions.
0: Dara sanchalanam dumpu pondu dumpa.
1: It perinates life after life.
0: Ilanti dumpara vanti ee yokka deham nimittamai manam raaledu.
1: We have not come here to just pass through this cycle of birth and death.
0: Deeni dwara manam అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కానీ అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేరు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు.
1: There are many people from places where there is shortage of water.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటికి మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate, sensitive.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: Bhagavan feels 100 times more for you than your own suffering.
0: కనుక మీరు ఏమాత్రమూ బాధపడనక్కర్లేదు.
1: Don't be worried, don't feel sad.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉండాలి.
1: Entertain the feeling that all these difficulties are for your own good.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యు విల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్ దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems, don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహమునకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: Body may suffer because of difficulties, but see that your mind is always rests in peace.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గంలో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: You may have any number of problems in life, but think of God, contemplate on God, then you'll be free from your own problems.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of forlorn.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: Never be away from God at any point of time.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను, ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: Nobody will stand by you, friends or relations. Only God, only be with you.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: Under any circumstances, it is only God who will protect you.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
1: we should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shanti matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyulu yokka bhagyame tappa itharuki itti bhagyam labhinchatam ledhu.
1: Mental peace is the property of Bharatiyas, which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలో చుట్టుకొని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్, ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవచింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, Tinkamasmarana, singing in praise of God, continue doing that.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంత నిలయంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.

0: ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: ఆల్ ద ప్లెజర్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ దే ఆర్ యూస్లెస్.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతంతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతను మానేసి మన కష్టములు జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్ బెండ్ డౌన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, దట్ దే మే సే లైక్ దట్.
0: అవన్నీ అసూయ వ్యాపారులకు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కరుకని మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడాను దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing. Many people are suffering in all villages, towns.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: Only Bharatiya knows the procedure. How to be blissful at the mental level, being free from mental disturbance.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దాని వల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: ఆల్ ద సఫరింగ్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఎండీవర్ అండ్ పర్సూట్ టు ఎంజాయ్ ది మెంటల్ పీస్.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ కంఫర్ట్ బియాండ్ ద మెంటల్ పీస్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్ లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేత మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి ఈ కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticed.

0: the happiness during the time of suffering.
1: కాని కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
0: As times pass by, we'll be surprised to note how difficulties have ended up in giving us joy.
1: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
0: So difficulties do come only for our own
1: కష్టములన్నీ చింత.
0: All the rest are worry.
1: అనుభవించుట ఒక చింత.
0: Experience.
1: ఆనందం అనేటువంటిది కూడా చింతని.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వి థింక్ ఈజ్ ఆల్సో వరీ.
1: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ కన్ఫర్ జాయ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
0: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
1: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
0: It is this love that is infinite. There will never be shortage.
1: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
0: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
1: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనుభవిస్తుంటాయి.
0: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
1: కనుకనే పాటల భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైనా కరిగి ప్రవహిస్తుంది.
0: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
1: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలందు చదువుతున్నాం, చూస్తున్నాము.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవలేషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
1: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
0: వీ మే పాస్ త్రూ డిఫికల్టీస్ బట్ యెట్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ అహెడ్ ఆఫ్ యూ.
1: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే
0: if you dig a pit anywhere at some spot,
1: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
0: ఆల్ దట్ the dirt, the soil that you just take it out and keep
1: కానీ
0: it.
1: దాని పక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
0: Deeper the pit here and the top bigger the hole over
1: ఇంత పెద్ద గుంత ఉంటుండాలి అని భయపడనక్కర్లేదు.
0: Don't be afraid of the pit there.
1: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
0: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
1: కనుక మీరు ఎన్ని కష్టాలు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్టవనే మన సుఖములు కూడా ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ది పిట్ యు ఫైండ్ ది హీప్ ఆఫ్ సాయిల్ దేర్.
1: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
0: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
1: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
1: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
1: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటం.
0: How can I cover it up?
1: ఏ విధంగా నేను భరించటము?
0: How can I bear?
1: బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
0: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
1: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
0: This you can experience through devotion.
1: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు. కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి, ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్స్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
0: you have come here with lot of love for Bhagavan.
1: Adi prema chetane meerandaru kodanu swasthanam pinche sukhanga cherandi.
0: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
1: Akkada poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
0: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
1: Kashta sukhamulu rendunu kalisi undu.
0: The difficulty, the happiness, the pleasure and the pain go together.
1: దీని విడిది ఎవరి వశమకారు.
0: It is impossible for anybody to separate them.
1: కనుకనే కష్టము భరించలేని సుఖంబటందరూ.
0: The fructification, fulfillment of pain lies in pleasure.
1: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness.
1: Prema sarupulara.
0: Embodiment of love.
1: Meeru taraganetunte oka aasti oka prema.
0: You have got this boundless love within
1: you. Aa premane bhagavantuni oka property.
0: Your love is the property of Bhagavan.
1: Kanukane meeru aa premanu penchukondi.
0: See that you grow in love.
1: Kanukane bhagavantuni oka prema deeniki చోడుదీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
0: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
1: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవన్నీ మీరు భావించకండి.
0: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
1: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: Our true wealth is only love.
1: ప్రేమ కరిగేటువంటిది కాదు.
0: And this wealth of love will never diminish.
1: కాని తరిగేటువంటిది కాదు.
0: It will never run short.
1: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
0: It goes on increasing ever and ever.
1: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
0: Those that have realized the significance and the nature of love will know that.
1: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
0: You went around all the streets there in Puttaparthi, spreading joy to everybody. That must have given you bliss.
1: Kanuka, meeru ee namasmaran chesukuntu elanti samayalo dukham yerpadte chakkaga meeru gontetti namasmaran cheyandi.
0: In times of pain, sing loudly, full throated.
1: Ee premato manam paadutunte evarina aashram chestaremani danni bhayapadakandi.
0: Never think that others are going to make fun of you.
1: ఎవరేమనుకున్నప్పుడు మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
0: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ద విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చేరటం
0: ఆల్ ఆఫ్ యు
1: అసెంబ్లీ ఎంతో ఆనందము.
0: ఆల్ ఆఫ్ యు అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
1: Meekandarki aanandamu saukhyamu santoshamu shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
0: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
1: Ee naadu meeru 5000 mandi ikkada cheraarani anustunnaru.
0: You are happy because of number 5000 here.
1: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్స్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
1: ఇదే మీకు అని అక్షయంగా మారిపోయి
0: దిస్ ప్రసాదం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
1: మీ కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
0: And it is going to make you free from all your problems, worries and anxieties.
1: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
0: Everything is available free here, totally free.
1: ఎక్కడే గాని భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
0: God never expects money. He will never make his name spoiled that way.
1: కనుకని ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
0: Where there is money, there will be disrepute.
1: కనుకో స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
0: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
1: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
0: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుంది అంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
0: When once you have love, all your actions will be fulfilled, successful.
1: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
0: Having been here, fill your hearts totally with love.
1: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
0: Earlier there was one singer.
1: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
0: He used to visit this place frequently.
1: ఆయన ఎప్పుడు చూసినా కూడాను బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
0: Goes on singing all the time, all over, wherever he moves about.
1: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపు చేస్తుంది.
0: This music rendered by them made everybody blissful.
1: Chalagarilo Yamuna Tetipai Shyamasundarini Murali Murali Murali Ani Padeva.
0: Rajeshwara used to sing here. O Krishna, sing the melody. Sing with your flute along the shores of Yamuna. O God, sing for us.
1: Kanuka Atani yokka bhavamu Atanike telusunu kani anyulaku teliyadu.
0: The feelings are best known to himself.
1: Alanti pavitramaina hrudayam ekkada undinappudiki adi saathakame gaavistundi.
0: Wherever they are liberated.
1: Danni ammukoni tineetunte variki eppudikaina anandame kaligadu.
0: Those that make business of the music can never be blissful and happy.
1: Kani vaaru eppudu kuda ee business ku digeetunte vaaru kaadu. Vaaru hrudayam aanandanga uppunge nimittamai vaaru paadeetunte vaaru.
0: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
1: Varu undina poyinappudikini vaari keerthi shashvatanga nilustuntadi.
0: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
1: Chudandi bhagavat namaskaram chesetunte varu eppadiki kudanu sarthakangane vaallu poyinappudikini avi shashvatanga nilichi untayi.
0: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
1: Shastanga nilichetunte aasti bhagavat namasmarane.
0: Therefore that would remain with us permanently, eternally, is only God's name.
1: Vantu undina lekapoyina meeku swaram undina rakapoyina meer edo hrudayamlonena kodanu aa bhagavat namasmarane chesturandi.
0: We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within.
1: Adhe meeku goppa punyanga kattagala kattukoni vachesi సహాయం చేస్తుంది.
0: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్ ద పుణ్య లాట్స్ ఆఫ్ ఇట్.
1: నైతికంగా భౌతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్నింటి ఎందుకును అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
0: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడా పోషిస్తుంది.
0: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, ఇట్ ఆల్సో ఫైండ్స్ అస్ ఫుల్ఫిల్మెంట్ రక్తి, ఇట్ ఆల్సో గివ్స్ ఎ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ది అనురక్తి, ఇట్ ఆల్సో డెవలప్స్ డిటాచ్మెంట్ విరక్తి.
1: కనుక ఈ యొక్క దైవ సృజన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటుంది.
0: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ఏదైనా ఇంత పెట్టిన భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
0: Before you start eating things, think of God and pray to him.
1: Dani aa bhagavat namasmaran chestu bhujinche aa namasmaran valane meeku hrudayamlo cheripothundi.
0: In fact the whole food will get into you, the essence will go all over the body as you sing his glory.
1: Kalukane purvikulanta brahma arpanam brahmahavit brahmagno brahmanahutam brahmayavatena gantavyam brahma karma samadina అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ బై జస్ట్ ఆఫరింగ్ టు గాడ్ బ్రహ్మార్పణం, ఆఫరింగ్ టు గాడ్ అండ్ దెన్ స్టార్ట్.
1: కానీ వాళ్ళకి తెలుసో తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: వెదర్ దే నో ఆర్ నాట్, యాజ్ దే ఆఫర్ టు గాడ్ దేర్ ఇస్ అన్ ఆన్సర్ ఫ్రమ్ విత్.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యన్యం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishvanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
0: So the answer Vaishvanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu korinatundi anta kodanu వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings, with values-based management and Indian ethos and values as the foundation of the management programs, the revered founder chancellor of Sri Satya Sai Institute of Higher Learning, Bhagwan Sri Satya Sai Baba, inaugurated the Department of Management Studies, the MBA program, 4 decades back on 21st of August 1986, as an expression of reverential gratitude to our beloved Bhagwan, marking the completion of the 40th anniversary of the MBA Foundation Day, the 41st MBA Day will be celebrated at Prashanti Nilayam from 21st to 23rd of August. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 p.m., the current batch of MBA students will be offering a cultural presentation titled MBA, Mind on Baba Always, comprising devotional songs interspersed with narrations and skits. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divya Anugraha Aasisulato Shri Satya Sai Unnata Vidya Samstha Vyavasthapaka Divya Chancellor Bhagwan Shri Satya Sai Baba Varu Bhartiya Naitikata Mariyu Viluvala Adharita Nirvahana Undalane Sadudeshamto 1986 August 21వ తేదీన 4 దశాబ్దాల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ మరియు ఎంబీఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎంబీఏ కార్యక్రమం ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతాపూర్వకంగా 41వ ఎంబీఏ దినోత్సవ వేడుకలు ఆగస్టు 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రశాంతి నిలయంలో జరగనున్నాయి. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు ప్రస్తుత ఎంబీఏ విద్యార్థులు భక్తి గీతాలతో క్లుప్త వ్యాఖ్యానాలతో కూడిన నాటికల ప్రదర్శనతో ఎంబీఏ మైండ్ ఆన్ బాబా ఆల్వేస్ శీర్షికన సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: saying, when the mind obeys the whims of the senses, then you get bound. But when the mind listens to the warnings of its master, that is the buddhi or reason, then you are saved. And Swami said, so train the mind to heed the intelligence and not the vagaries of the senses. So that is some explanation of Vaikuntha. The last word is Rama. As Bhagwan has many times mentioned, Rama means the one who is pleasing and lovable. When sage Vasishtha was called to name the four sons of King Dasharatha, he chose the name Rama for the son born to Dasharatha and Kaushalya. And while christening him thus, sage Vasishtha said, the child born to promote the joy of Kaushalya will do the same for all mankind. His virtues will bring solace and contentment. It will bring joy and happiness. And he will do this to everyone. The yogis and seekers will find in him a great source of joy and enlightenment. Therefore, from this moment on, his name will be Rama, the one who pleases. According to ancient Indian culture and spirituality, Lord Brahma, Lord Vishnu and Lord Shiva form the holy trinity of gods. Lord Vishnu's abode is considered to be Vaikuntha, as we discussed, and Lord Rama is considered an incarnation of Lord Vishnu. So the phrase Vaikuntha Rama is one of the descriptions of Lord Rama. Let me share here about the legend of Bhadrachala, which is a pilgrimage town in South India. It is located 312 kilometers east of Hyderabad and is situated on the banks of River Godavari. It is located in the present-day Khammam district of the state of Telangana. Bhadrachalam town is famous for a temple dedicated to Lord Rama, which is the second famous shrine for Lord Rama after Ayodhya in India. Coming to the word Bhadrachala, it comes from Bhadra and Achala. Bhadra is the name of a sage. Achala means mountain. The significance of Bhadrachalam dates back to the Ramayana era. This hill place existed in the Dandakaranya region of the Ramayana period, where Rama, Mother Sita and Brother Lakshmana had spent their exile in the forest. The place connected to the famous Golden Deer episode, and the place where Sita was abducted by Ravana is also in the vicinity of this temple site. A sage named Bhadra performed penance at the bank of River Godavari to secure the grace of Lord Rama. He implored the Lord to be seated on his head. But Rama, who was in search of Mother Sita, promised that he would fulfill his desire after finding Mother Sita and punishing Ravana. Since Lord Rama did not return and fulfill this promise that he had made to sage Bhadra, the sage continued his penance through the yugas. And much after the Ramavatar, the Lord again manifested as Rama to fulfill the promise made to sage Bhadra. The Lord now manifested as Vaikuntha Rama in the form of embodied idols. He signaled his arrival by blowing the conch. He was accompanied by his consort, Mother Sita and Brother Lakshmana. And this idol of Lord Rama has four hands with the conch or the shankha on the right, the wheel or chakra on his left, the bow and arrow in the other two hands. Mother Sita is seated on the left lap of Lord Rama, while Lakshmana stands to the left of Lord Rama. And the hill place where the deities sat was in fact the head of sage Bhadra. And the head of sage Bhadra is described as steady as a mountain. And that is the reason why this shrine has the name Bhadrachalam. And these idols were found by Pokala Dhammaka, an ardent devotee of Lord Rama who lived in the 17th century. She lived a little further away from this holy place. One night she had darshan of Lord Rama in her dream, and the Lord said, saints and sages are worshipping my embodied idol settled on Bhadragiri, the mountain of Bhadra. And then the Lord asked her to trace the idols and perform worship. That would be the way for her to attain salvation. And so the very next morning, She started searching for the idols, and when she peeped into an anthill, she found the idols hidden there. And now she poured hundreds of pots of Godavari water on the anthill, which dissolved and revealed the idols. And since then, Pokala Dhammaka performed worship on a daily basis to these idols and offered fruits and flowers and did all the rituals. And she even constructed a thatched hut with the help of local villagers. And Lord Rama later told her that one of his devotees would eventually construct a temple at the same site. Dhammaka waited patiently for the devotee, who finally turned out to be Bhakta Ramdas. The poet saint Bhakta Ramdas, who is also known as Bhadrachala Ramdas, was a 17th century devotee of Lord Rama and a composer of Carnatic music. He was born as Kancharla Gopanna and he became a revenue officer at Bhadrachalam. He was determined to live truthfully till the end of his life. On one occasion, he could not hand over the annual land tax collected from the people of Bhadrachalam to Tane Shah, who was the ruler of the kingdom at that time. When Ramdas went on a survey, he found the idols of Rama, Lakshmana and Mother Sita in a forest, and he prayed, "Lord Rama, is there no one who could build a temple for you? Is not the whole world your temple? But these idols don't have a temple." And overcome by great love for Rama, he got a temple constructed with the amount collected as tax. The ruler imprisoned Ramdas as he did not submit the annual land tax amount. And as a part of the punishment, Ramdas was whipped by prison guards. And for every whip, Ramdas went on repeating, "Ram, Ram." And when the pain became unbearable, he began scolding Lord Rama. And what did he say? He said, "Rama, I did all this for your sake and not for my own. Then why so much suffering for me? I made that crown for you, and wearing that you move about so happily. Whose property is that? And for Mother Sita, I made a gold necklace. That cost me 10,000 gold coins. And oh Rama, for Lakshmana, I got made a gold waist belt. And that too cost me 10,000 gold coins." But very soon he realized that it was Lord Rama who did everything and not he. And when that realization dawned, he pleaded, "O Rama, do not feel bad that I used harsh words against you. It is just that I could not bear the suffering. Let this mean body of mine perish, but let me never ever abuse you or doubt you. I know I suffer because I doubt you. Those who doubt you always suffer." And then a sense of great peace and calm descended on him, and he said, "O Rama, do whatever you feel is right." And as he was being lashed, he went on repeating the name of Lord Rama. Scorched iron rods were put on his skin, but he just silently bore all the persecution. And he kept telling himself, "Lord Rama, you are burning your own body. You are beating yourself. All this is not mine. What is mine is not the body. Only you are mine." And the moment this thought got entrenched in every cell of his being, transformation began to happen and a beautiful scene began to unfold. Two boys came with two big sacks containing gold coins to the palace of Tane Shah. And the emperor asked, "Who are you? Why have you come? And what do those sacks contain?" And the boys replied, "We are Ramayya and Lakshmayya. We have been sent by Ramdas to hand over the pending tax amount for which he was put in prison." And they informed him that the money comprised the principal amount plus interest. The money was transferred to the royal treasury, and now Ramdas was released from prison. Ramdas was completely unaware of what Rama had done, the miracle that Rama had beautifully created to liberate him. The shrine at Bhadrachalam is a testimony to the love of this great devotee. And when we sing this line, "Vaidehi Priya Vaikuntha Rama," we call out to Lord Rama, who is the beloved of Mother Sita and who resides in Vaikuntha, the place which is ever expansive, which is all pervading. Let's move on to the second line.
1: Ahalyodharaka Rama.
0: First word here is Ahalyodharaka, coming from Ahalya and Udharaka, which means to redeem or uplift. In the Ramayana, the lady Ahalya gets cursed by her husband sage Gautama and thus turns into a stone. The sage tells her that she will be redeemed only by the touch of the divine feet of Lord Rama. Rama happens to visit the hermitage of the sage on his way to the kingdom of Mithila and redeems her by the touch of his lotus feet. In one discourse during the summer course of 1996, Bhagavan beautifully described this scene. Swami said, Rama knew everything, but he pretended as though he did not know anything. As he moved towards Ahalya, the vibrations that emanated from his feet brought a new surge of life into her petrified form. She immediately clung to the feet of Rama and prayed to him to forgive her and shower grace on her. At that very instant, sage Gautama arrived on the scene and accepted the purified Ahalya. When you think of it, the scene is very symbolic. All of us are like stones in some way or the other, with all our negative propensities. And when the Lord touches us, our lives in some way get sanctified and we become pure. And He is the one who cleanses us, who forgives us. So when we sing this line, Ahalyodharaka Rama, we hail Lord Rama as the one who uplifted Ahalya, who is uplifting each one of us and by His touch converting everything that is stone in us into divine. Let's move on to the next line.
1: Lakshman Sevita Lavanya Rama.
0: Lakshmana, the younger brother of Lord Rama in the Ramayana, King Dasharatha had three wives, Kaushalya, Sumitra and Kaikeyi, and Lord Rama was born to Kaushalya. Lakshmana was born to Sumitra and Bharata and Shatrughna were born to Kaikeyi. And in the discourse in 1976 during summer course, Bhagavan beautifully mentioned how Lakshmana is one who not only had good qualities by birth, but he is someone who controlled his senses so that he further acquired good and noble qualities. And Bhagavan went on to explain how right from birth, he never ever could bear separation from Rama. In this line where we sing Lakshmana Sevita Lavanya Rama, Bhagavan in a beautiful discourse in 1996 explains through a very beautiful example the attitude of service that enveloped Lakshmana.
2: Rama's command must be obeyed.
3: ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
2: ఇట్స్ గాడ్స్ కమాండ్, యు షుడ్ నాట్ క్వశ్చన్.
3: ఎస్ ఎస్
2: యు షుడ్ సే ఎస్ ఎస్
3: దుముకు దుముకటమే.
2: జంప్, బి రెడీ టు జంప్.
3: లక్ష్మణుడు కూడా అంతే.
2: లక్ష్మణ ఇస్ లైక్ దట్.
3: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
2: చిత్రకూట మౌంటెన్
3: సీత అరిసినట్టుగా కనిపించింది.
2: సీత ప్రిటెండ్ యాజ్
3: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
2: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
3: లక్ష్మణుడు పిలిచాడు.
2: దే కాల్డ్ లక్ష్మణ.
3: లక్ష్మణ,
2: లక్ష్మణ,
3: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
2: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్.
3: అన్న, ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
2: సార్, బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
3: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
2: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
3: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
2: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
3: ఎంత పాపం చేశాను రామా నేను.
2: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
3: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
2: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
3: చాలా బాధపడ్డాడు.
2: ఐ ఫెల్ వెరీ సాడ్.
3: సీత వెళ్ళింది.
2: సీత వెంట్.
3: లక్ష్మణ, ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
2: లక్ష్మణ, వై ఆర్ యూ సాడ్?
3: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
2: రామా డిడ్ నాట్ సే.
3: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
2: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
3: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
2: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
3: రామ ఇష్టమే నా ఇష్టము.
2: ఐ హావ్ నో చాయిస్.
3: ఇష్టం మరొకటి లేదు.
2: I have no separate choice or preference.
3: నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడు.
2: If Rama says I should do it where I like,
3: ఏ నాడో నేను అర్పితం చేశాను రాములకు.
2: What a harm I have done.
3: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
2: I have surrendered all my wealth in the family
3: and
2: the kingdom.
3: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
2: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the children.
3: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
2: And if you say that I should build on my own choice.
3: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీకు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
2: Rama patting the head of Lakshmana said, "You don't
3: feel
2: so sad."
3: నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
2: He sought his pardon for hurting him.
3: ఇదిగో పలాన చోట్లోపు నీవు దీన్ని పర్ణచాలని నిర్మించమన్నాడు.
2: And he has shown the spot where the hurt is to be built.
3: లక్ష్మణుడు
2: was happy.
3: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
2: Your command is important.
3: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
2: I am ready for anything.
3: జవాబు అనేటువంటిదే లేదు.
2: No reply whatsoever.
0: Third word is Lavanya. Let's again listen to Bhagwan explaining to us what is the true meaning of Lavanya. This is from a summer course of 2002.
3: పంచభౌతికము.
2: Body is full of senses.
3: దేహము కూడా తప్పదు ఎప్పుడు.
2: Is bound to fall.
3: దేహి నిలామియుండు.
2: The indweller is
3: immortal. కణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
2: The indweller has neither birth nor death, neither liberation nor bondage.
3: ఆ దేహియే దేవదేవుడు.
2: The indweller is essentially divine.
3: గుణితింపగా ఆత్మరూపుడై.
2: And he is in the form of the self.
3: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
2: Let's not waste our time with this body.
3: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
2: But however, we have to maintain
3: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
2: But to protect our body.
3: కానీ కాలమంతా దేహం పైనే మనం ఆధారపడకూడదు.
2: We should not spend all the time thinking of the body.
3: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
2: Without this self, what is that you do with the body?
3: ఆధారమైనటువంటి ఆత్మ.
2: The foundation is self.
3: అదే ఫండమెంటల్.
2: That is fundamental.
3: సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసంగా లేకుండా,
2: without faith on this fundamental truth,
3: అనేటువంటి దాన్ని ఎంత మనం విశ్వాసం చేసుకుని,
2: we have got faith in all the negative of the body,
3: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం,
2: and we think of the body only,
3: చాలా తప్పు.
2: It's a big mistake.
3: చాలా తప్పు.
2: It's a very big mistake.
3: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
2: And in fact, we take care of these senses.
3: ఇంద్రియాలను పోషించడం చేత,
2: with this,
3: ఎందుకోసం పోషించాలి?
2: Why?
3: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
2: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
3: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
2: దిస్ లావణ్య, ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
3: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
2: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
3: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
2: లావణ్య, ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
3: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
2: ద బ్యూటీ, హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
3: ఎంత వయసు వచ్చినప్పటికీ,
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్,
3: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే,
2: when once you maintain this,
3: ఎప్పుడు యవ్వనుడుగానే ఉంటాడు.
2: యూ విల్ బి ఎటర్నల్లీ
3: ఎప్పుడు ఆనందమయుడుగానే ఉంటాడు.
2: యూ విల్ బి ఎవర్ బ్లిస్ఫుల్.
3: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
2: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
3: అది ఏ సత్యం శివం సుందరం.
2: దట్ ఈస్ సత్యం శివం సుందరం.
3: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
2: భగవాన్ ఈ 77
3: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
2: దట్స్ లావణ్య ఇస్ బి
3: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
2: ఇట్ ఇస్ సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
3: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
2: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి.
3: రాములు ఎక్కడే గాని ముసలి అయినటువంటి రాములు కనపడటం లేదు.
2: యూ మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
3: ఏజ్. ఎప్పుడు రాముడు యవ్వనుడే.
2: రామా ఇస్ ఎవర్ యంగ్.
3: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
2: కృష్ణ నెవర్ ఏజ్డ్.
3: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
2: కృష్ణ వాస్ ఎవర్ యంగ్
3: అనగా యువకుడే.
2: ఎవర్ గ్రీన్
3: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
2: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్.
3: ఈనాటి పిల్లలు చూస్తామంటే
2: యూ సీ ది యంగ్స్టర్స్
3: 16-17 సంవత్సరాల పిల్లలే
2: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 రింకిల్స్ ఆన్ ద ఫేస్
3: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
2: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
3: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
2: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
3: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
2: యు షుడ్ బి ఎవర్ యంగ్.
3: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
2: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
3: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
2: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
3: ఏ ఇంద్రియములకు ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
2: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
3: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
3: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
2: అండ్ ద నోస్, ద మౌత్, ద ఇయర్ హెస్ గాట్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
3: దేహంగా రూపొందుతుంది.
2: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
3: కనుకనే ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
4: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఈజ్ త్రూ బ్యూటీ లావణ్య.
3: ఎప్పుడూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
4: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ.
0: So here in this line, we adore Lord Rama, who is the ever-beautiful one who glows by the virtue of his sterling character and who is someone who is served by one who too is resplendent in his surrender and virtuous personality.
1: Dasharath Nandana Ram.
0: Dasharatha comes from two words, Dasha and Ratha. Bhagavan says that he who is master of the 10 senses, the 5 karmendriyas or sense of action and the 5 gyanendriyas, sense of perception, is Dasharatha. Let us hear more from Bhagavan about Dasharatha, how he was a noble administrator.
3: Vakanati Ratri,
2: one night,
3: Dasharatha Maharaju,
2: Dasharatha King,
3: Pandukunnadu.
2: He was sleeping.
3: కానీ దాహం వేసింది.
2: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
3: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
2: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
3: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
2: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
3: ఇంకా నిద్రపోలేదు.
2: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
3: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి ఒక నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
2: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
3: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
2: That was those days when they could know that divine
3: power.
2: Na
3: indriyamne nenu nigrahinchukolekapothunnanu.
2: I have no control on my body.
3: Na hastamle na swadhinamlo ledu.
2: My hands are not.
3: Ilanti vaadanu inta rajyanni nenu eritiga yelagalanu.
2: How can I administer?
3: Na parahata kaadu.
2: I don't deserve.
3: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
2: ఈ సమండ్ వశిష్ఠ
3: తెల్లవారు లేచినప్పటికీ రావణుకు పట్టాభిషేకం చేయాలి.
2: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
3: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
2: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
3: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాడు ఇంకా రాజ్యమేళాలని ఆశిస్తున్నారు.
2: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane.
3: రాయడానికి కూడా చేతులు రాదు.
2: They cannot even write.
3: చూడడానికి కూడా ఫైల్స్ చూడడానికి కూడా కన్నులు లేవు.
2: They don't have even proper eyesight.
3: ఎవరైనా ఏమైనా చెప్తే వినడానికి చెవులు లేవు.
2: They can't listen properly.
3: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
2: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
3: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుండాలి.
2: You can understand kings how righteous they were, the justice they had with them.
0: Nandana means sun. Nandana also means to gladden. So in this line, Dasharatha Nandana Rama, we bow down to Lord Rama, who is the ideal son of King Dasharatha.
1: రఘువరా జననీ జానకి రామా.
0: రఘువరా refers to one who belongs to the Raghu clan. The clan of Lord Rama is often called the Raghu dynasty because King Raghu was so impeccable in character and was an able administrator during his rule over the kingdom of Ayodhya. Janani refers to mother. Janaki is again another name of Mother Sita. So in this line, we hear Lord Rama as the one who incarnated in the dynasty of King Raghu, the beloved of Mother Janaki. So with that, we have finished gaining a glimpse of the subtle meaning of every word of this bhajan. And now, with this deeper understanding, let's proceed listening to the complete version of the bhajan as it is sung by Bhagwan students in the Prashantinilam Mandir.

0: విద్యా పరం లోచనం, విద్యా రాజస్సు పూజ్యతే నహి ధనం, విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ది టీచర్స్.
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్.
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఈస్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: విద్యని కీర్తి, విద్యని సుఖము, విద్యని భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీ యాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: When any person visits a new foreign country, it is the education which comes to his rescue.
0: Vidya maroka netram drishti.
1: Education confers a new vision.
0: Rajul cheta poojimpabadetundi vidya kaani dhanam kaadu.
1: It is the education which confers the capacity to be honored by king and not the wealth.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.

0: who does not have love in his heart, he is like a barren land. How can he provide sustenance and help?
1: నాలు గుణములు నాలుగు క్రమముదప్ప పట్టుదలతోడ సాధింప.

0: education therefore consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones. Embodiments of divine love.
1: Stula jagattuku, jiva lokamunaku, manasika simaku, sanghika jivitaniki, moolamai, aadharamai unna, satyamunaku, pratyaksha swaroopame vidya.
0: Education is an expression of all those things which provide, which express themselves and which are helpful in the gross world and to live a life in the world and to attain the highest and the supreme.
1: Mana nitya jeevitamulo eduraye samasyalanu savalanu edurkuneetundi manasika dhairya sthayam yokka shaktini chekurchunade vidya.
0: Education is only that one can be called education which can confer us the mental strength and capacity to face the problems that occur in daily life and succeed in life.
1: Sritti yokka roopa namamulanu teerchi diddinatuvantide vidya.
0: It is the education again which can make life, nature and everything meaningful and purposeful.
1: Divya manasa tattvanni gurtinchinappude prapanchamunaku sanghamunaku tanalo undinatundi samasta shaktulaku sannita sambandhamaina bandhavyam yerpadutundi.
0: It is possible to establish correct relationship between the mind, the world and every living being only when we understand that education properly.
1: Yavat manava jatini okka kutumbamuga nirupimpa cheyunade divyamaina vidya.
0: Education alone can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi aikamatyamuto anubhavimpa cheyunade vidya.
0: Education enables to bring about unity in the society and makes everyone a life based upon cooperation and unity.
1: Kani teenati vidya vidhanamu manamu sari ainatundi sthitilo anubhavinchukutaku tagina avakasamu lekapovutunnadi.
0: But today the educational methods and policies do not provide us an opportunity to enjoy education in the proper way.
1: Lokamulo aneka mandi medhavulu unnaru.
0: There are quite a few
1: Kalar,
0: intelligent people and scientists in the world.
1: Kani itti medhavulanu itti vaigyanikulanu sakramaina margamunu anusarimpacheseetundi sariyaina vidya lekapovatam chetane ee medhashakti vaigyanamu pedamargam patti jagattulo aneka vidhamulainatundi ashantulaku guri chestunnavi.
0: You do not come across the methods which can use the intellectual power and the wisdom of the people and the scientific knowledge of the people in the proper way. Therefore, the world is suffering today.
1: Ee naati vidya vidhanamu indriyamunu triptiparche nirtame adiye parama lakshyamani bhavistu unnaru.
0: Education today is keeping satisfying the sense organs as the supreme goal of education.
1: Ee naati vidya kevalamu తెలివితేటలు మాత్రమే చేకూర్చుతున్నది కానీ గుణములను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ హెల్పింగ్ పీపుల్ ఓన్లీ టు డెవలప్ ది క్లవర్నెస్ బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫరింగ్ పీపుల్ ది క్వాలిటీస్ విచ్ కెన్ హెల్ప్ దెమ్ వర్చ్యూస్.
1: ఈ విద్యా విధానమును సంస్కరింపచేసే నిమిత్తమై మన భారత నాయకులు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుతూ వచ్చారు.
0: అవర్ లీడర్స్ the country have made a number of efforts in order to bring about some change and transformation in the educational methods.
1: Enniyo committeelanu kudanu sthapinchinaru.
0: A number of committees were established.
1: Kaani ivanni kudanu kevalamu kamparti inta maatram chotane idi viraminchukunnavu kaani vidya vidhanamunu sariyainatundi margamulo teechi diddataniki evvaru kudanu gatti sankalpamu cheyaledu.
0: But all these committees have ended up in coming fertile rather than in just trying to find out methods which are absolutely model and ideal.
1: కావలసిన నీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they have not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కాని ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: With great effort and difficulty, facing innumerable problems, Indians have been able to acquire freedom, but they have not been able to establish unity.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
0: It is lack of unity which is responsible for all these problems.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమ ధర్మము.
0: Unity is the very essence of life's goal.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు.
0: With unity, there is nothing which cannot be accomplished in this world.
1: అట్టి జీవితమునకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: Not paying proper attention to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining today.
1: విద్యా విధానములో కావలసినన్ని మార్పులు చేయాలి.
0: There is a need for making a number of changes in the educational policy.
1: ఈ విద్యా విధానములకు తగినటువంటి వివేక విజ్ఞానములు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ విజ్డమ్ అండ్ డిస్క్రిమినేషన్ అలాంగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానం పెరిగినది కానీ దానికి తగిన వివేకము పెరగలేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ గ్రోత్ ఇన్ సైన్స్, బట్ దెర్ ఇస్ నో ప్రపోర్షనేట్ గ్రోత్ ఇన్ డిస్క్రిమినేషన్.
1: వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము.
0: సైన్స్ without having the power of discrimination
1: vinayamu pradhanamaina pranamu.
0: Humility is essential life force of education.
1: Ilanti prana samanamaina vinayamunu ee naadu manam kolipoyinaamu.
0: Today we do not get that humility in the educated people.
1: Desham yokka bhavishyattunu lakshyamunandu ee maatram kuda nu unchukovatam ledhu.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: Kanukane manavuni yandu సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి.
0: దట్ ఈస్ వై ది విజ్డమ్ అండ్ సచ్ పవర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ కన్స్ట్రక్టివ్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఇన్ మ్యాన్ టుడే.
1: కానీ ఈనాటి భారతీయుల యొక్క భావము విద్య విరివిగా పెరిగినదని, ప్రతి పల్లె ఎందుకును విద్యా సంస్థలు స్థాపింపబడినవని, విద్య చాలా ప్రోగ్రెస్ సరైనటువంటి అభివృద్ధిలో ఉన్నదని భావిస్తున్నారు పాపం వెర్రివారు.
0: Unfortunately today, quite a few people wrongly believe that the education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: Kevalam vidya samasthalu periginanta maatramuna vidya perigindane bhavinchukovatam veritharame.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: kotlu kharchu pettunnaru. Kani vidya nidhanamulu గుర్తించుకనుక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు.
0: క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ వితౌట్ రియలైజింగ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటని చక్కగా మనం లోతునందుకు విచారించినా,
0: ఇఫ్ యు మేక్ ఎన్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్,
1: మేలు చేసిన వాని గెలిసేయు కూడు పెట్టిన దాతనే కూలద్రోయు, విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ and not caring for people who have fed us and who have brought us up in life, and also ridiculing the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Samskaramantayu gangagalase గంగ సంస్కారమంతయు గంగ గలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నీతులు జగతిలో క్షీణమించే ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు
0: ఆల్ ది కల్చరల్ culture and tradition of the society which has been established over a long period of time is thrown overboard and thrown into winds and there is absolutely lack of satisfaction and contentment. Character and integrity also are ignored today. This is all the progress that we have achieved in education.
1: Bhavya bhavalu erigina bharatiya సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి భవ్య భావాలు కలిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి
0: పీపుల్ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ద గ్రేట్ ఐడియల్స్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్
1: భారతీయుల యత్నింప నేరకున్న
0: And the Indian culture, which is based upon great values and great traditions, is not properly understood. What great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today?
1: Sarva samskruti endukudanu aariteerinatunti oka Bharat deshamu ee naadu aa samskrutini gurtinchadaniki prayatninchadam ledu.
0: Bharatiya culture, which has attained the atom of excellence is not being realized today.
1: Samskrutini gurtinchinatundi yokka bharatiyuni deenini acharanendu pettutaku yatninchadam ledu.
0: Those people who have recognized the greatness of Indian culture are not making any efforts to practice.
1: Asalu samskruti enti emito ee naati vidyarthulike artham kaadu.
0: Today students have not understood what really culture means.
1: Divyamaina manavatvanni పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు.
0: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ లైఫ్ ఇంటూ డివైన్ లైఫ్.
1: శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సటిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లై ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి.
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్.
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి.
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడమే సంస్కృతి.
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
1: జాతి మత భేదములకు ఏమాత్రము కూడా లొంగక
0: నాట్ టేకింగ్ నోట్ ఆఫ్ ఎనీ
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయడమే సంస్కృతి.
0: Superficial differences based upon caste, creed and realizing the supreme divinity which exists in everyone, that is culture.
1: Anekatvamloni ekatvanni kuda nirupimpacheyaledi sanskruti.
0: Culture is one which can prove the unity in multiplicity and diversity.
1: Itti pavitramaina sanskrutini enta varaku vandinchinappatikini tanivi teeradu.
0: It is impossible to describe all the aspects of culture which
1: అతిదివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: సచ్ గ్రేట్ ఈజ్ ఇండియన్ కల్చర్ బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ టుడే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయలేదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth that Indian culture is not merely setting a goal and proper path for Indians alone, but for the entire humanity. This truth must be recognized by all of us today.
1: Papa bhiti daiva pritini kudamu samskrimpa cheyudi samskruti.
0: Fear of sin and love for God are the two important aspects of Indian culture.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: Without having the fear of sin and without having love of God, the human feelings and human qualities are suppressed in human beings. What great misfortune can there be than this state of affairs?
0: ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లజన ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణములు ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: Konda jati varu koi jati variki undinatvanti yokka neeti neemalu kodanu ee naadu vidyavantulalo ee kanipinchatam ledu.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, growth of courts and other such aspects of modern civilization.
0: ఈ కోర్టులు కచేరులు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అనేప్పుడు ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: Morality and integrity are obtained in the rural people where you do not have education institutions, courts and such other offices.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by this kind of progress in education?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీ ఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానసిక శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలో కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చుకున్నటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: ఇంతే కాదు, ఇంకను ఇంకను ఇంకను ఎన్నో విధములైనటువంటి యొక్క అవినీతి మార్గములందు ఇది ప్రవేశపెడుతున్నది ఈ విద్య.
1: But today's education is making man take to wrong paths and paths of immorality in a number of ways.
0: ఈనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ కావలసినంత పెరిగిపోతుండాలి.
1: Today, science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: In educational field, especially in this field of science, is making
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు మీ చేసినటువంటి మేలు కంటే కీడుని అధికంగా కనిపిస్తుండాలి.
1: But the knowledge which we have obtained by science has only harmed us much more than the help that it has conferred on us.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హారం దట్ ఇస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతను మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ నంబర్ ఆఫ్ విజన్స్ ఇంక్లూడింగ్ టెలివిజన్స్ ఆల్సో గ్రో.
0: కానీ డివైన్ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది.
1: On account of lack of his divine vision, man's life is becoming burdensome.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: On account of science and technology, man is losing peace of mind.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనత గావించుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఇస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితీలను నేలిమట్టము గావించుతున్నవి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా ఆవిస్తున్నది.
1: ఇఫ్ యూ టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ టుడే, ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోస్, రేడియో,
1: యూ టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇంద్రియ ఎందుకు అతి కఠినంగా ఉండే తీరాలి.
1: ఎవ్రీ ఫ్యామిలీ ఎసెన్షియలీ వాంట్స్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ హౌసెస్.
0: వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి.
1: పీపుల్ కన్సిడర్ ఏ హోమ్ వితౌట్ ఎ వీడియో,
0: ఇది అనాగరికంగా తోస్తుండాలి.
1: దే కన్సిడర్ దట్ యాజ్ ఎన్ అన్సివిలైజ్డ్ హోమ్, అన్కల్చర్.
0: మధ్యతరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిదనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇంటూ the lives of middle class officers and people who are occupying middle class families, you can just see the type of problem that they are facing today.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000 or 1500 ఉంటాయి.
1: He may be drawing a salary of 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: With this amount of salary, is it possible for him to go in for either a radio or a video or a
0: TV? If he is not able to do that, he will be able to do that. If he is not able to do that, he will be able to do that. If he is not able to do that, he will be able to do that.
1: If you were to look into

0: ఆరోగ్యులను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: ఈ
0: కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: బట్ ఫర్ బయింగ్ దీస్ థింగ్స్ హీ డస్ నాట్ హ్యావ్ మనీ.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లీడ్స్ టు కరప్షన్.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మెయిన్ రీజన్?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ గ్రోత్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ హాస్ లెడ్ టు ది హై కరప్షన్ నౌ.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తి పరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్. అండ్
0: తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా వస్తుంది.
1: యు టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్, దట్ ఈస్ అనదర్ వెరీ.
0: ఒకటో తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్ లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000, 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ అ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వారి యొక్క యూనిఫామ్ డ్రెస్కు మరింత ఖర్చు కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎక్స్పెండిచర్ ఆన్ హిస్ ఎడ్యుకేషన్, ఎక్స్పెండిచర్ ఆన్ హిస్ యూనిఫామ్ హాస్ టు బి యాడెడ్.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా, లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no...
0: మధ్య తరగతి ఆఫీసరు ఈ ధర్మని ఎక్కడి నుంచి తెస్తాడు?
1: హౌ కెన్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్ ప్రొవైడ్ సో మచ్ ఆఫ్ ఎక్స్.
0: కనుకనే వీరు పెడ మార్గం పట్టడానికి
1: ప్రయత్నిస్తున్నారు.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితంలో గొప్ప అశాంతిని కలిగింపచేస్తున్నది.
1: దట్ ది సో కాల్డ్ సైన్స్ ఇస్ మేకింగ్ మ్యాన్ లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ డైలీ లైఫ్.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు మే హావ్ ఇన్ అవర్ హోమ్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనం గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ సఫిషియంట్ వార్తే,
0: కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమీది పోతూ ఉండాలి.
1: Even if you do not have minimum things, but outside you want to indulge in all
0: ఈ ఆడంబరం చేత కూడాను, అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
1: This ostentatious life outside means a lot of expenditure.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి, లేక లాయర్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: Whether it is a doctor or lawyer or any other educated officer, if he wants to move out outside, he needs...
0: ఇంట్లో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్ లో, మోటార్ సైకిల్ లో తాను సంచారం చేయాలి.
1: There may be any number of financial difficulties at home, but still he would have to have a vehicle, a car...
0: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
1: If they do not indulge in this kind of showy, ostentatious life, doctor will not get patients.
0: ఇది సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ నేచురల్లీ బై పీపుల్ ఇన్ డే టు డే లివింగ్.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్ కైండ్,
0: వీటిని సాధించే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండ్ ప్రొవైడ్ ఫర్ దీస్ థింగ్స్,
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ఇమ్మొరాలిటీ.
0: ఏతావాత దీని యొక్క అవినీతికి కారణమేమనగా, ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
1: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇట్ ఇస్ సైన్స్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్.
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషం.
1: బట్ ఇట్ ఇస్ ది డిఫరెంట్ లైఫ్ ది వే దట్ యూ యూజ్ దిస్ సైన్స్.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: బట్ టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ మేక్ అస్ యూజ్ ద సైన్స్ ప్రాపర్లీ.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అనియే చెప్పచ్చు.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆ విధించంత ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.

0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము పిసుగు పుట్టు ఉండాలి.
1: Such students naturally develop hatred for Indian culture.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: This type of education is not a correct education at all.
0: విద్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize what real education means.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: We should not believe that education is for making out a living and getting a
0: సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి ఒక సహాయం గావించినటువంటిది విద్యని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: సమాజములో గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటి ఏమిటి?
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: మానవ యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా.
1: Through education we should develop integrity and morality in our life.
0: కృతజ్ఞత జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ పేరెంట్స్.
0: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ విత్ దర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దర్ ఓన్ పేరెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఇది అవిద్యనే చెప్పవచ్చు కానీ విద్యను కానేరా.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్. ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్, if you want to learn education and acquire knowledge, it must be for entirely for the sake of the nation.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆస్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఈస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మనం ఏనాడు కోల్పోటమో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: It divyamainatundi oka sanskruti ni mi yokka dese deshamulo leka deham nundu oka ratta samanamga meeru visvasinchali.
1: Consider such Indian culture as your very lifeblood.
0: Idi kevalamu Indians deeni poshinchadam chetane deeniki Indian culture ani vachindi kaani idi prapanchamunike oka vidhamainatundi oka sanskruti.
1: The name Indian culture is given to this culture because Indians have fostered it. Otherwise, it is a culture
0: సంస్కృతి. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ ద సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ డివినిటీ.
0: ఈనాడు మానవుడు కనిపిస్తున్నాడు కానీ మానవత కనిపించటం లేదు.
1: టుడే యూ కెన్ కమ్ అక్రాస్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫారం.
0: మానవత లేని మానవత్వం ఏమిటి?
1: What is a human being without human qualities?
0: Staropa sandarshamanandu matrame manavudiga nirupistu unnadu.
1: Only in form and in appearance one is appearing like a human being.
0: Adaniki pranapamanamaina manavattam kolkovadam chetane ee jagattunandu inni vidhamainatundi allakallolamulu abhivruddhi ayipoyevi.
1: But he is losing human qualities which are the very lifeblood for a human being, and therefore he is facing innumerable problems today.
0: Kanaka samajamunu manam visarjinchadaniki veelu kaadu.
1: We cannot give up our society.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఇస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కూడా కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితి మనము సంపాదించాలి.
1: We understand the mutual relationship between education, discrimination and knowledge and use it for the welfare of the society.
0: కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేసినంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: We cannot call our educated people by merely studying something and writing an examination, passing and getting degrees.
0: మన జీవితమంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: We have to serve the society in an ideal way throughout our life.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: We must consider society as a
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైన జీవించలేము.
1: We can't live life away from the society even for a moment.
0: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాట పడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ బట్ హీ ఈజ్ నాట్ కేరింగ్ ఎ జాబ్ ఫర్ వాట్ ది సొసైటీ వాంట్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఎడ్యుకేషన్ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.
0: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ న్యాచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: టుడేస్ షోన్ ఆస్టెంటేషన్ ఆర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
0: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: దేర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ప్రైజ్ వర్తి.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాదు.
1: They do not know what meaning.
0: Behavior ante vaadiki enta artham kaadu.
1: They do not understand what behavior means.
0: Discipline ante asale artham kaadu.
1: They do not understand what
0: ilanti moodu mummurtuluga undinatundi ekku gunamulle manam ee naadu artham cheskonalekapoyina mana vidya yokka vilu emiti.
1: We cannot understand these three essential qualities. What is the use of our education at all?
0: Kanaka manam ee naadu mana samajamulo kuda gauravanga bratiki సమాజమును సరైనటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ ఇన్ టు పీపుల్ హూ కెన్ లివ్ ఎన్ ఆనరబుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద సొసైటీ ఫర్ ఇట్స్ ఓన్ వెల్ఫేర్. అండ్
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: వీ షుడ్ ఆల్సో ఫాలో ది స్పిరిచువల్ పాత్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ నేచర్ టు స్పిరిట్. From spiritual to natural life, that should be the transformation.
0: కేవలము ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షిణగా మీరు తయారు కావలసినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ హూ హ్యావ్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ నేచర్ అండ్ రూల్ ద నేచర్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ నేచర్ అండ్ ఆర్ సఫరింగ్ అన్నది.
0: సత్యం వద ధర్మం చర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: You have not been able to understand in the correct sense what to speak the truth and follow the right righteous path.
0: సత్య జీవితమనేటువంటి త్రికాల భాగ్యంతో కూడినటువంటిది. సత్య జీవితము త్రికాల భాగ్యం.
1: The life based upon truth transcends all the three times.
0: భూత భవిష్యత్ వర్తమానమ కాలము కూడాను సమన్వయం గావించినటువంటిది.
1: It reconciles the past, the present and future and makes everything.
0: సత్యాన్ని ఈనాడు విస్మరించినారు.
1: సచ్ ట్రూ లైఫ్ అండ్ బేస్ ఆన్ ట్రూత్ ఈజ్ గివెన్ అప్ టుడే.
0: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ వే దే లైక్ ఈజ్ ది రైట్ కాండక్ట్.
0: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ లైఫ్ బేస్డ్ అపాన్ మ్యూచువాలిటీ అండ్ అఫెక్షన్ దట్ దే వుడ్ నాట్ లైక్ టు పాస్.
0: కానీ ఈనాటి గురువులకు అట్టి వాత్సల్య భావము కానీ శిష్యులకు కేవలము పితృభావము కానీ గురుభావము కానీ కనిపించటం లేదు.
1: బట్ యూ డు నాట్ కమ్ అక్రాస్ సచ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్స్ అండ్ సచ్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విద్యా సంస్థలంతా కూడా పిల్లలు ఎప్పుడెప్పుడు బయట పోతారా అని ఆశపడుతుంటారు.
1: దట్ ఈస్ వై ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ institutions, they will always be offering. When would these people, the students will get
0: here? Here, vidyarthulu chusi adhyapakulu bhayapadavalsi vachindi kani adhyapakulu chusi vidyarthulu bhayam anetundi ematramu ledu.
1: Today's what is obtained is students are not at all afraid of teachers. On the other hand, teachers
0: ilanti vidyarthulaku sariyinatundi vidya ye rithiga chekurtundi.
1: How can such students get true education and good education?
0: Kona guru yogi hitopadesha hitamunu bodhinchatame guruvu yokka pradhanamaina kartavyam.
1: Teacher always teaches what is good for the student.
0: Shishyasthi koyo guru bhakti eva guruvunuku sevinchi guruvu yokka aadana chintava ichatame shishyulu yokka pradhanamaina lakshyam.
1: Students main duty is to serve the teacher and to give him joy.
0: Ee vaadiga rendu kudanu ee maatram kudanu kanipinchatandi.
1: It is not possible to obtain either of them in today's world.
0: Aanati vidyarthulu sankhya chaala chinnadiga undeyundi.
1: The number of students in the ancient days was very small.
0: Vidya vidyalu chaala garamga undeyundi.
1: But the quality of education was of a very high order.
0: Kaani ee naadu vidyarthulu sankhya perigey kodadi vidya vidhanam tarugutu vastundadi.
1: But today the trend is reverse. With the growth in the numbers of the students, the quality of education has declined.
0: Even our gunavata taragatamu sahajame. Aanati vidyarthulu okkoka class lo 5 mandi 6 mandi maatrame.
1: In those days, in each class the number of students was either 5 or 6.
0: Eenaati vidya vidhanamlo okkoka class ku 3 4 sections pettunnaru. Okkoka section lo 60 mandi 80 mandini chestunnaru.
1: Today in each class there are 3 or 4 sections. In each section there are 50-60 students.
0: Ee vidhamainatundi vidyabhivruddi deeni valla jagattuniki emi melu chekurtundane prapanchamulo undinatundi prabhutvam kodanu gurtinchadaniki prayatninchadam ledu.
1: Today's government is also not recognizing what is the good which they are going to achieve by the type of education.
0: Yedo vachina vaadandanni school lo chertukovani cheptani orders vestuntaru.
1: The orders of the government today aspect every student.
0: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది, చేరడానికి వీలు లేదు.
1: It is they are not caring to know who is interested in education, who is not interested in education.
0: ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తరిగినటువంటి శ్రద్ధను వహించటం లేదు.
1: Government is not showing enough interest in the educational policy.
0: వారు వారి కుడుము సమయం చిక్కటం లేదు.
1: They are not getting sufficient time for this either.
0: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కాలం.
1: Their entire time is spent in safeguarding their own position, not to speak of education.
0: ఈ నాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
1: Therefore, there is a need for bringing about great change.
0: తరిగినటువంటి విద్యను అభిసింపజేయడానికి ప్రయత్నించాలి.
1: Would make efforts to give proper education, good education.
0: ఆ విద్య వల్ల దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
1: Country can attain progress only when there is good education. Otherwise, the reverse would be the trend.
0: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒట్టమొట్ట గౌరవించండి.
1: Dear students, respect your parents in the very first instance.
0: సమాజంలో మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
0: దేశమే మన దేహముగా మనం భావించాలి.
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
0: దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించడానికి ఊహించాలి.
1: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
0: మీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారపోయాలి.
1: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ది యూస్ ఫర్ ది
0: దేశభక్తి యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
1: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వేస్ట్.
0: కనుక ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాదు మాతృభాషని.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఎదగొట్టి నుడువనీరని బతికిన పీలుంగొక్కడు వసదనగలడా?
1: యూ హావ్ డిక్లేర్
0: దేశాభిమానం ఉండాలి.
1: యూ హావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
0: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
1: యూ హావ్ టు ఆల్ ఓవర్ ఫ్రమ్ ద సొసైటీ.
0: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రలుగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
1: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ ఎర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ది నేషన్?
0: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనప్పుడు శాంతి భద్రత చేకూర్చవచ్చు.
1: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వీ ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ prosperity and protection and safety in the country.
0: Prema swarupulara, vidya yokka vishayanni chakkaga gurtinchandi.
1: Embodiments of divine love. Understand what true education is.
0: Vidya kevalamu chaduva nerchinatundi maatramana vidyarthulu kaadu.
1: But merely only rote learning and book learning you cannot be called educated.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Can you call everyone who can read and write as an educated person?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున?
1: By acquiring merely degrees in a college, can you call him a educated?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యలగున?
1: Without having wisdom and knowledge, can you call education as education?
0: బ్రతుకుటకే విద్య అన్న పచ్చిపచ్చులు బ్రతుకులేదే.
1: If education is meant for living, are not animals and birds living?
0: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
1: Education is not for living.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
1: This truth must be very clearly recognized by you.
0: చదివి నేర్చినంత మాత్రమే విద్యావంతులు కాదు.
1: By merely reading and writing you cannot.
0: రాయొచ్చు చదవచ్చు.
1: You may read and you may write.
0: ఇది విద్యకు సంబంధం కాదు.
1: This is not essential.
0: ఇది కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
1: This can be acquired by mere practice.
0: విద్య హృదయంతో చేరాలి.
1: Education is associated with the heart.
0: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
1: Education which cannot reach the heart.
0: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మ విద్య అన్నారు.
1: Education which is associated with the heart and which is practiced
0: alone. ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: ఆత్మ విద్య alone is spiritual knowledge.
0: విద్యానాం ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: Among the types of education, it is ఆధ్యాత్మిక విద్య.
0: లౌకికమైనటువంటి విద్యలన్నీ కూడా చిన్న చిన్న కాలువలు వంటివి.
1: The worldly education may be called, described as small.
0: Physics, chemistry, mathematics, usual, అన్ని రకమైనటువంటివన్నీ చిన్న చిన్న చీటి కాలువలు.
1: Knowledge of physics, chemistry and all those things will be compared to
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: The knowledge of Atma and spiritual knowledge.
0: ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోసినది.
1: All these streams will mix.
0: నది నామ సాగరోగతి.
1: Just as all the rivers will mingle.
0: కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నువ్వు అభ్యసించడం అత్యవసరం.
1: Along with this worldly education, you must acquire spiritual education.
0: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
1: Humanity cannot shine without spiritual education.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం.
1: వీ గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్.
0: ఏది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
1: వీ ఆర్ నాట్ కేరింగ్ టు అక్వైర్ వాట్ యూ షుడ్ అక్వైర్.
0: పుట్టినప్పుడు ఏడ్చినావు.
1: When we are born, we cry.
0: వచ్చినప్పుడు ఏడ్చినావు.
1: When a person dies, we cry.
0: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినావు.
1: Throughout the life, we go.
0: చంద్రకానికి ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
1: If there is decline of Dharma, have we been able to cry and weep?
0: దేనికోసం ఏడ్చినారు?
1: Why have you cried?
0: ఏడుపు కోసం ఏడ్చినారా?
1: Have you cried for the sake of crying?
0: ఇదేనా మీ ఏడుపులు?
1: All this, the cries which you are
0: having. నిత్యమైన అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు కానీ నిత్య శక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
1: It is not possible to get even one person who is crying for great things, for the spiritual knowledge and for dharma. But people are innumerable among them. Are they found?
0: ఈ విద్యను నేర్చుకుంటే మాత్రం మన హృదయం ఉల్కాసించదు.
1: By merely learning this kind of education, your heart, it does not blossom.
0: పుట్ట పైన మధ్యించిన పాము మరణం ఉందిన.
1: If you go on hitting on the
0: అనుభూతా దండించిన విషయభోగములు అనుగుణ.
1: If you
0: తనువును తా దండించిన విషయభోగములు అనుగుణ.
1: By merely placing the physical body, can you just
0: overcome? మారినంత ఆత్మజ్ఞాని తానగున.
1: By merely overcoming the thirst and the hunger, can you be called?
0: తానెవరో తెలియకుండా తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: If you do not know who you really are,
0: నీవెవరూ నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making any effort.
0: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
1: We are trying to know everything else about the world.
0: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
1: వాట్ ఎవర్ న్యూస్ యూ హియర్, if you do not know how nuisance comes from you, what is the use of all
0: that? Then you useless aipothunnavu.
1: That is how you are becoming useless.
0: Mottamotta ninnu nevu telusukovaku cheyesetundide vidya.
1: In the very first instance, education must teach you who you really are.
0: Ee vidyanu manam abhyasinchali.
1: You should learn that type of education.
0: Nenu manavudanu manavudane me kevalam manavaakaram dharinchinanta maatramna manavudu kaaneru.
1: By merely declaring that you are a human being, you cannot be called a human being.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వల్ల పలుకున్నా.
1: ఆల్ ది గ్రీన్ బర్డ్స్ కెన్ దే రిపీట్ లైక్ ప్యారెట్స్.
0: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగున.
1: సో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
0: పురిజన్మము కప్పినట్టు ఏనికి తా పులియ గాడిది తా పులియగున.
1: A donkey which covers itself with the skin of a tiger, can you call it a tiger? However, that a pit may grow, can you ever call it an elephant?
0: కనుక మనం మానవుల వరకున్నందుకు మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం ధరించాలి వరించాలి.
1: Just by having a human form you cannot be called human being. You would have the human qualities, then only you can call human.
0: కనుక మానవతా విలువలు పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి.
1: Students should come forward to develop human values in them.
0: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
1: By merely this tricks and trickery, you should not get intoxicated.
0: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: Broaden your feelings.
0: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా
1: రూపొందింపచేసుకోవాలి.
0: ప్రేమ తత్వాన్ని పెంపొందింపచేసుకోవాలి.
1: Develop love.
0: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా భావించుకోవాలి.
1: Consider the society as your home.
0: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: Then only
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
1: Then only you can get a vision of unity in diversity.
0: విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అద్భుతం గావించుకున్నప్పుడే ఇదే సరైనటువంటి విద్య.
1: Respect your parents, honor your teachers, have faith in God. Then only you can
0: ఇదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుడు ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్, రెస్పెక్ట్ యువర్ టీచర్, రెస్పెక్ట్ ద గాడ్.
0: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
1: ఓన్లీ వెన్ యు సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
0: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
1: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ, బి హ్యాపీ. Happy, make others happy. All will be happy. God will be happy.

నిజి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? ఇది చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగా కలుగు మనస. సన్నిధి

తమసమమను గంగా స్నానం సుఖమా? కర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమా? మమత బంధనయుత నరస్తుతి సుఖమా? సుమతి త్యాగరాజనుతని కీర్తన సుఖమా? నిజముగ పల్కు మనసా?